0: మిర్చి దాటి నూనె
1: అంటే మిర్చి దాటి నూనె ఏ నూనె లేవే
0: దాసి నుని
1: బాడి దాసి నుని ఏ నుని